అర్జున దానుడు కర్ణుని లోకుడు హనుమల్లే, దయ్యుడు రావణే ధర్ముడు విభీషణే, హు విల్లుడు అర్జునే.